0: దస్తర్గిస్ పిన్ మే జకాస్త్ర గోలి నా కడే ది
1: వదా టోలస్ పా మే తో పసే సోచి నా కడే ది
0: దస్తర్గిస్ పిన్.